0: అసలు సంపాదక అయితే కలతో కంబోలం దాకా ఐటి కంబోల సరి కొడి సంపించి సభాపతి అని అని ఫవర్ మంత్రం బాగుం బేసి ఒక బాగుం బంశగాన్ నొక్క మాంసగా సూర్యారి నిత్య బంశగాన్ నిత్య బంశ రకులండి సంగోబైన బంశ అగితే అలా అలా లేపు కుటే సర్కార్ అసలు బరాబే సబ్సిడీ లోన్ అని బరాంగ్ అప్లై అమ్మ బరాంగ్ మా నమ్మతో అమ్మ బెళ్ళాండాలి ఆరండాలి మళ్ళీ బిల్ పాలి బుడ్వారా లక్ష్మీవారా మళ్ళీ ఆకాశవాణి రేడియో స్టేషన్స్ లో మళ్ళీ సొరాన్ అభ్యర్ మళ్ళీ ప్రసారం అమ్మతాయి సొరాన్ జీ న్యాంగా డొలతాయి ఎత్తే నమ్మి ఇతి ఇతి బారా కృషి వ్యవసాయ అగ్రికల్చర్ అయితే ఇది పంచాయత్ లో ఇది ఇతి తెచ్చిన సర్పంచ్ రా మళ్ళీ ఇంటర్వ్యూ మళ్ళీ అగొడతాయి మేము లేపు చేయాలి లేచడం
1: ఇక్కడ అన్నం గ్లాసే బా